సా సరిగా సరిగా సరిగా రీసా హడే హడే కిన్నరి జోడి తాళా కంజరి మైసూర్ దసరా.